0: పైసాను తిని హిడిని పిక్కర్ చూసుదు తిని హిడిని పిక్కర్ చూసుదు
1: మో రాజా హు చుట్టిని పోని త్యున రాణి ఉనే చోటి ఖాండు చుట్టి కహాని పనౌలా ప్రిన్సెస్ సామి కరి కరి విషయ తిని కసు తిమ్రు ప్రాణి
0: అప నచ్చాం న పర పర చాని చాని మన నచిక ఔటా కిన హుచ్చ పాని పాని పోచ ఠాంకి తిన గాచ అప సోహని పోహకి
1: మన మిల సాతి మల రోజ్ ని పోహకి